0: మీ రిగార్డింగ్ ఫతీ ఫస్ట్ గడి థిరీస్ మీ దివే రాజ్య గేడు
1: అడుగుణ మెంగి ప్రోగ్రామ్ దంగ హమ జిఫావా గొతుం దెంగెనస్తేని కీరిత్ గురువానుగు దివే తర్జమా కీరిత్ గురువానుగు దివే తర్జమాయి మీ అదుగెనస్తేని సూరతు నిసా బావిస్వన ఆయతుం ఫషాగింగ్ ఈ సూరతుగ సాళిస్ ఫస్వన ఆయతుగ నియల తర్జమా విదాళు దివ్వాఫావని డాక్టర్ మొహమ్మద్ హనీఫ్
2: بسم الله الرحمن الرحيم
3: رحمن وانت رحيم وانت الله جي اسم فلم فشاغنمه
2: ولا

మీహున్ దూకొఫావా ముదలు వారు తవెగిన్ లిబేనె బయకు కొమ్మె మీహ కమ్మె తిమన్ రస్కలాంగి లెవ్వీమె. అది ముదలు వారు తవు మత్య బ్య మీహున్ అహుదువే ఎబ్బస్ వెఫావా మీహున్నం ఎవరెంగె బ్య త్య బ్య మీహున్ దేశే హమ కశ్వరం అవ్వాహీ కొమ్మె కమెగ్గె మచ్చం హెకివే ఒడిగింవా రస్కలాంగి కంగావే.

0: فضله وأعتدنا للكافرين عذابا مهينا
1: ఎవరిని దహ్యవెతివా మీహున్న అది దహ్యవెతివుమ మీసకున్నం అమరుకురా మీహున్న అది అల్లా ఎకలాంగ ఫల్లు అంతకంగి తెరిం ఎబయక దివ్వా ఫావా తకిచ్చాయి కంత వంహనా కురా మీహున్న కాఫిరున్నట్టక ఇహానా తెరికం దెనివి అజాబ్ థిమన్ రస్కలాంగ తయ్యారు కురవీమే.

ఎవరెన్ని మీ సకున్న దెక్కుమట్టక ఎవరెంగె ముదాతం హేదకం ఉళే మీహున్నే అది అల్లాహషాయ్ ఆఖర ద్వహం ఈమాన్ వా మీహున్నే షైతోనా ఎమీ హెగ్గె ఎక్వరియ కంగా వా మీహా దన్నాషి ఫహె ఎకలే గెయి హాదహా నుబావెగింవా ఎక్వరియకే.

0: మీహంగే ఆదావా తెరిన్ దినవడుగతుం బొడే అది ఎహీ తెరియవ్ కంగా అల్లో ఫుదే అది నస్రు వెరియవ్ కంగా విస్ అల్లో ఫుదే
1: కీరిత్ కురువాన్ గదివ తర్జమాయం దెమ్మె మిగెనస్ దిని సూరతున్ నిసా 22 వన ఆయతుం ఫషాయగన్ ఎ సూరతు గె 45 వన ఆయతు గె నియల తర్జమా విదాలు దివ్వా ఫావని డాక్టర్ మొహమ్మద్ హనీఫ్
2: ఇల్మి నూరుం హిత్తం ఆరో కురువా దెదునియగే వాజ్వరికమ మగు దక్కాదే
3: తులహే ఫుదున్ తెరి ఉఫా వెర్దిరుల్మక రాస్తా ఫహి కొత్తే
2: ఉమ్మీదు ఆకొద్ది ఎకని వెరికం ఫిలువాదే
3: దివేహరాజ్యగే అడు
2: ఎంహా 47.9 కిలోహార్ట్స్ మీడియం వేవ్
3: అడిహ 9 మెగాహర్ట్స్ ఎఫ్ఎం బ్యాండ్

0: فضله وأعتدنا للكافرين عذابا مهينا
1: ఎవరిని దహివెతివా మీహున్న అది దహివెతివుమ మీస్తకున్నం అమురుకురా మీహున్న అది అల్లో ఎకలాంగ ఫల్లు అంతకంగ తెరింగ్ ఎబయక దివ్వా ఫావా తకిచ్చాయి కంత వంహనా కురా మీహున్న కాఫిరున్నట్టక ఇహానా తెరుకం దెనివి అజాబ్ థిమన్ రస్కలాంగ తయ్యారు కురవీమే.

ఎవరన్నీ మీ సగున్న దెక్కుమట్టక ఎవరంగె ముదాతం హేదకం ఉళే మీహున్నె అది అవ్వోహషాయ్ ఆహర ద్వహం ఈమాన్వా మీహున్నె షైతోనా ఎమీ హెగ్గె ఎక్వరియ కంగావా మీహా దన్నాశి ఫహె ఎకలే గెయ్యి హాదహా నుబావగింవా ఎక్వరియకే.

0: ދިވެހިރާއްޖެ އިސްލާމްވުމުން އައި އެންމެ ބޮޑު ބަދަލަކީ އަގީދާއަށް އައި ބަދަލު ބުދަން އަޅުކަންކުރުން ނިމުމަކަށް އައިސް އެކަށްވަންތަ ﷲ ސުބުހާނަހު ވަތާލާއަށް އަޅުކަންކުރާ މުސްލިމް އުންމަތަކަށް ދިވެހިން ބަދަލުވި ఇస్లాం దీనుగె ఫరులు తకా సున్నత్తం అదా కురం ఫిషుమాయికు మిస్కిత్త బినా కురవి బంగీగె అడుం దివిహిరాజ్జె గుగుమం ఫిషి నమాదు కురుమా రోద హిఫుమా జకాత్ దినుం ఫద మ్యాన్ అడుకం తకం అహులు వెరివి ఇస్లాం దీనుగె హిదాయతాయకు దివిహి ముజ్తమోగె అఖ్లాగి మింగణు తకం ఇంగిలాబి బదలెంగ ఎకువెరి కమా సాఫ్తాయిరుకమకి దివిహింగె దిరియుళుముగె ఆము బయకవ్వెగెం దియ ಮೀಗೀತುರುಂ ರಾಜ್ಯಗ ಇಸ್ಲಾಮಿ ಮದ್ರಸಾತಕ ಎದುರುಗೇತಂ ಉಫೆದಿ ಇಲ್ಮ ಉಗೆನುಮಂ ಒಯ್ ಶಾಹುಕುರಿಕಂ ಇತುರುವಿ ಅರಬಿ ಇಸ್ಲಾಮಿ ಆರ್ಕಿಟೆಕ್ಚರಯ ಗುಳಿಗೆಂ ಮಾಲಿಯಾ ಮಾಲಿಕಾರಿಗ ವಾರರಷ್ಕ ಹಿಲೆ ಬಿನಾಕುರುವುನು ಕುದಿಬೊಡು ಗದೀಮಿ ಮಿಸ್ಕಿತ್ತಕ ಹುಕುರು ಮಿಸ್ಕಿತ್ಗೆ ಮುನ್ನಾರು ಫದ ಆಸಾರತಕಿ ಮಿ ಬದಲ್ಗೆ ಅಲಿಕದ ಹೇಗಿತಕೆ ದಿವಿರಾಜ್ಯ ಇಸ್ಲಾಂ ಭೂಮಕಿ
1: ಗಡಿ ಹವೀರ್ ಹತರು ಗಡಿ ಸಾಳಿಸ್ ಫಸ್ಟ್ ಮಿನಿಟ್ ಮೀ ದಿವೇಹಿ ರಾಜ್ಯ ಕೇಳು ಮಿಗಡಿಗ ಅಳಗಣ್ಮೆ ಮಿಗಣಿಸ್ತೀನಿ ಕುಡಕು ದಿಂಗೆ ಬಗೆ ಚಾಮಿ ಪ್ರೋಗ್ರಾಮ್ ಮೀ

0: తెలియవన్నా తెలియవన్నా కూడా ఒక అసత్కుల్లని బందుగా ఉన్నాయి.
1: కియాబల రాణిగా హింగము జోమక మా అడు ఆహాఫాణ
2: జిహాన్గి మమ్మ మీద నా బద్దలు కొల్లం గెంగుస్ పలాష
3: డ్రింక్ కుచ్చకుడుంగి పేడత
4: కుజ్జకు వేణు మీద వెనక
3: అంగి కుచ్చకుడు తీవపాడు.
5: ఎహారా మిహారుగె తఫాత్ ఇహుసాస్తవ్గె రేడియో డ్రామాత దివ్యరాజ్యగడుగె యూట్యూబ్ ఛానల్లు మిహారు అడూస్ వాలివ్వేనే. ದಿವ್ಯರಾಜ್ಯ ಗಡುಗೆ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಅವ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಕೊಲ್ಲವ.
6: ಎಂಹಾ ಸದರ್ಸ್ತೆಗ ಸಾಳಿಸ್ ನುವೆ ಕಿಲೋ ಹರ್ಟ್ಸ್ ಮೀಡಿಯಂ ವೇವ್ ಅಡ್ಡಿಹ ನುವೆ ಮೆಗಾ ಹರ್ಟ್ಸ್ ಎಫ್ ಎಂ ಬ್ಯಾಂಡ್
7: ದಿವ್ಯರಾಜ್ಯಗೆ ಅಡು.

0: ދިވެހިރާއްޖެ އިސްލާމްވުމުން އައި އެންމެ ބޮޑު ބަދަލަކީ އަގީދާއިން އައި ބަދަލު ބުދަން އަޅުކަންކުރުން ނިމުމަކަށް އައިސް އެކަންވަންތަ ﷲ ސުބުހާނަހު ވަތާލާއިން އަޅުކަންކުރާ މުސްލިމް އުންމަތަކަށް ދިވެހިން ބަދަލުވި. ఇస్లాం దీనుగె ఫరులు తకా సున్నెతం అదా కురం ఫిషుమాయకు మిస్కిత్త బినా కురవి బంగీగె అడుం దివిహిరాజ్జె గుగుమం ఫిషి. నమాదు కురుమా రోద హిఫుమా జకాత్ దినుం ఫద మ్యాన్ అడుకం తకం అహులు వెరివి. ఇస్లాం దీనుగె హిదాయతాయకు దివిహి ముజ్తమోగె అఖ్లాగి మింగణు తకం ఇంగిలాబి బదలెం ఎ కురి కమా సాఫ్తాయరు కమకి దివిహింగె దిరియుళుముగె ఆము బయకం వెగెం దియ. ಮೀ ಗೀತುರುಂ ರಾಜ್ಯಗ ಇಸ್ಲಾಮಿ ಮದ್ರಸಾತಕ ಎದುರುಗೇತಂ ಉಫೆದಿ ಇಲ್ಮು ಉಗೆನು ಮಂಗೈ ಶಾಹುಕುರಿಕಂ ಇತುರುವಿ. ಅರಬಿ ಇಸ್ಲಾಮಿ ಆರ್ಕಿಟೆಕ್ಚಾಯ ಗುಳಿಗೆಂ ಮಾಲಿಯಾ ಮಾಲಿಕಾರಿಗ ವಾರರಷ್ಕ ಹಿಲೆ ಬಿನಾಕುರುವುನು ಕುದಿಬೊಡು ಗದೀಮಿ ಮಿಸ್ಕಿತ್ತಕ ಹುಕುರು ಮಿಸ್ಕಿತ್ಗೆ ಮುನ್ನಾರು ಫದ ಆಸಾರತಕಿ ಮಿ ಬದಲ್ಗೆ ಅಲಿಕದೇಗಿತಕೆ. ದಿವೆರಾಜ್ಯ ಇಸ್ಲಾಂಭೂಮಕಿ ದಿವೆಹಿಂಗೆ ತಾರಿಹುಗ ಎಮ್ಮೆ ಉಜಾಲಾ ಎಮ್ಮೆ ಫುರಿಹಮ ಇಂಗಿಲಾಬ್ ಮಿ ಬರಕಾತಿರಿ ಹಾದಿಸಾಗೆ ಸಬಬುಂ ದಿವೆಹಿಂಗೆ ದೀನಾ ಸಕಾಫತಾ ಅಖ್ಲಾಗ ಇಜ್ತಿಮಾಯಿ ದಿರಿಯುಳುಂ ಎಕ್ಕು ಬದಲ್ವೆ. ಮೇದು ಅಳುಗುಣಮೆ ಮಿದೆಕೆ ಸತ್ತಾನ್ ಸತ್ತ ಮುಸ್ಲಿಂ ಎಕ್ವೆರಿ ಅಮಾಂ ದಿವೆಹಿ ಮುಜ್ತಮೌ ಬಿನಾವುಂಗೆ ಅಸಾಸ್ಗೆ ಬಿಂಗಾ ಆಳುವಾದಿ.
1: ದೇರ್ ರಬಿಯುಲ್ ಆಖಿರ್ ದಿವಿಹಿರಾಜ್ಯ ಇಸ್ಲಾಂ ವಿರೋಸ್.

గడిని రేగడ షజ్జహి మీ దివహి రాజ్యేక్యాడు మిగడిగ ఆళ్గొని మేము గెనిస్తే దుణియేగి ఖాళీ మీ ప్రోగ్రామ్ మీ పిఎస్ఎం న్యూస్ రూమ్ తయారుకు గెనిస్తే ప్రోగ్రామే.